దీపం సర్వే మోహనం దీపనం సజతే సర్వం సంధ్యాదీపం సర్వసత్యం బ్రహ్మార్పణం బ్రహ్మహవే బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మేవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.

0: ధ్యానమూలం గురుమూర్తి పూజామూలం గురుపదం మంత్రమూలం గురువాక్యం మోక్షమూలం గురుర్కృప. ఓం శాంతి శాంతి శాంతి. ఆరాధ్య భగవాన్ అలక్పురిజీ మహాదేవ్ కీ జయ. దేవాదిదేవ్ దేవేశ్వర్ భగవాన్ దేవ్పురిజీ మహారాజ్ కీ జయ. సద్గురు దీప్ నారాయణ్ మహాప్రభుజీ కీ పరమ కృపా శాంతి. ఓం మహాప్రభుజీ. సద్గురు స్వామి మాధ్వానందజీ భగవాన్ కీ జయ. All my dear,
1: moje drazí,
0: good evening,
1: dobrý večer.
0: We are very blessed that we can have satsang, means Gurudev.
1: Je to velké požehnání, máme velké požehnání, že můžeme mít satsang s Gurudevou.
0: It is our Gurudev who give us knowledge